0: సింపాల రాజ జనన యకుడు యువయుడ మహాందే దిసింపాల రాజ సైద యకుడు యువయుడ మహాందే
1: దేర మనన ఖుషాలౌసి
0: యోజాన్ మనన బెలకుల్ దస్తావాసి జమావు.